0: ପେଢ଼ିଛ
1: କୋଟି ବିଶ୍ୱର
0: କୋଟି ବିଶ୍ୱର
1: ସବୁରି ଭିତରେ ବାହାରେ
0: ସବୁରି ଭିତରେ ବାହାରେ
2: ಇದುವರೆಗೆ ನಿಮಗೆ ಎಳೆದಿಗಿಟ್ಟದು ಮೊದಲ ಚರಣ. ಇನಿ ರೆಂಡಾವದು ಚರಣ.
1: ಲುಹ ಹೋಯಿ ತುಮೆ,
0: ಲುಹ ಹೋಯಿ ತುಮೆ,
1: ಝರಿ ಪಡ ಪರಾ,
0: ಝರಿ ಪಡ ಪರಾ,
1: ಕೆತೆ ನಯನರ ಕೋಣರು,
0: ಕೆತೆ ನಯನರ ಕೋಣರು,
1: ಲುಹ ಹೋಯಿ ತುಮೆ,
0: ಲುಹ ಹೋಯಿ ತುಮೆ,
1: ಝರಿ ಪಡ ಪರಾ,
0: ಝರಿ ಪಡ ಪರಾ,
1: କେତେ ନୟନର କୋଣରୁ,
0: କେତେ ନୟନର କୋଣରୁ,
1: ହସ ହୋଇ ପୁଣି,
0: ହସ ହୋଇ ପୁଣି,
1: ଫୁଲ ପରି ଫୁଟ,
0: ଫୁଲ ପରି ଫୁଟ,
1: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
0: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
1: ହସ ହୋଇ ପୁଣି,
0: ହସ ହୋଇ ପୁଣି,
1: ଫୁଲ ପରି ଫୁଟ,
0: ଫୁଲ ପରି ଫୁଟ,
1: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
0: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
1: କେଉଁ ନାମ ଧରି,
0: କେଉଁ ନାମ ଧରି,
1: ଡାକିବି ତୁମକୁ,
0: ଡାକିବି ତୁମକୁ,
1: ତୁମେ ଯେ ସର୍ବନାମ,
0: ତୁମେ ଯେ ସର୍ବନାମ.
2: ପାଡଲ ମୁଳୁସ ଏଳୁଦି ମୁଡିଚାଚେ. ଆରୁ ଅକ୍ଷରମ କ୊ଣ୍ட ଦାଦ୍ରା தாளத்தில் அமைஞ்சிருக்கு இந்த பாடல். இப்ப எப்படி பாடுறதுன்னு கத்துப்போமா?
1: 1 2 3 4